0: జనతా తగ్గ జను తగ్గదిమి
1: పదని ధనిరవ షణ్ముఖ ప్రియ రాగము పదబ పదబ పదబ నిగమ పదని దని దని దగ్గమ పదని నిన్నిద నిన్నిద నిమ్మ పదని
0: తరగడిం తరగడిం తరగడిం తగ్గదిమి తరగడిం తరగడిం తరగడిం తగ్గదిమి తరగడిం తరగడిం తర